0: God has made promises to Abraham concerning his descendants, the land, and the blessing that would come through his family. And Jacob's sons grew up in a family that had received knowledge of God's promises. They had spiritual heritage. They had examples of faith in their family history. But having a spiritual heritage does not automatically make a person spiritual. A person may grow up in a Christian home and still make sinful decisions. A person may attend worship services and listen to sermons, read the Bible, and know many scriptures verses while failing to practice what God teaches. So, knowing God's word and obeying God's word are two different things. The sons of Jacob lived for a time among the people whose conduct and attitudes did not always reflect God's righteousness. So their experiences and family conflicts shaped them, but those circumstances did not excuse their sins. They made choices, and those choices brought painful consequences. So, my dear brothers, my dear brothers and sisters, so today we are going to study the more about the change. So, what happened to the sons of Jacob, and what happened to the Isaac, and so why the change is important, and we are going to read few scriptures, and we're gonna jump into the lesson. So, my dear Ignatius, my dear brothers and sisters, please kindly share this program to your friends, neighbors, relatives, and dears, so that we can have a chance to save a soul. మరికసారి చేరి వచ్చిన మా ప్రియ సహోదరి సోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. దేవుడు మరి యొక్క వారాన్ని మన యొక్క జీవితంలో ఇచ్చినందుకు తండ్రిని దేవునికి కుమారుడైన క్రీస్తు ద్వారా మనం ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించు వారమై ఉన్నాము. ప్రేమైన సంగమా, దేవుని బిడ్డలారా, దేవుడు మనకు ఒక నూతనమైన దినంని మన యొక్క జీవితంలో ఇచ్చి ఉన్నాడు. అంటే అది ఆయన యొక్క కృపయే. మరి యొక్క నూతనమైన దినమును మనం చూసి ఉన్నామంటే అది ఆయన మన మీద చూపిస్తున్న గొప్ప ప్రేమనే. కాబట్టి ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, దేవుళ్ళు ఉన్న మనము, దేవుని బిడ్డలమని పిలువబడుతున్న మనము, దేవుళ్ళు మనము గట్టిగా నమ్మకంగా ఆయనలో అంటు కట్టబడి జీవించినట్లయితే దేవుడు మనలను మన కుటుంబాలను ఆశీర్వించేవాడుగా ఉన్నాడు. ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, దేవుడు మనిషి నుండి మార్పు కోరుకుంటున్నాడు. కాబట్టి మనము మన యొక్క పాత ప్రాచీన స్వభావాన్ని, లేకపోతే ప్రాచీన మనస్సును, లేకపోతే ప్రాచీనమైన వాటిని విడిచిపెట్టి నూతనమైన దేవుని వైపు, దేవుని గృహం వైపు, దేవుని యొక్క మాట వైపు, దేవుని యొక్క వాక్కు వైపు తిరిగే వాళ్ళుగా మనము ఉండాలి. కాబట్టి ఈరోజు మనము చర్చించుకునే అంశం, లేకపోతే మనం నేర్చుకోపోయే అంశము మార్పు. కాబట్టి ఎప్పుడైతే మనం ఈ యొక్క మార్పు అనే ఒక మాట వింటామో, కొన్ని కొన్నిసార్లు మన యొక్క నిజ జీవితంలో మనం చూసుకున్నట్లయితే మన యొక్క పరిస్థితులను మార్చుకోవడానికి ప్రయత్నిస్తాం, లేకపోతే మన యొక్క ఉద్యోగాలు మార్చుకోవడానికి ప్రయత్నిస్తాం, లేకపోతే మన యొక్క గృహాలు మార్చుకోవడానికి ప్రయత్నిస్తాం, లేకపోతే మన యొక్క రిలేషన్షిప్స్, లేకపోతే మన యొక్క సత్సంబంధాల గురించి మార్చుకోవడానికి ప్రయత్నిస్తాం, అలాగే మన యొక్క అలవాట్లు మార్చుకోవడానికి ప్రయత్నిస్తాం. కానీ నిజమైన మార్పు ఎక్కడి నుంచి వస్తుంది, దేనిలో నుంచి వస్తుంది అంటే ఎప్పుడైతే మన హృదయాన్ని దేవుని వైపు తిప్పుతామో, దేవుని వైపు మన యొక్క మాటలను మనము దేవుని యొక్క మాట వైపు మనము తిరుగుతామో, అప్పుడు యొక్క మార్పు అనేది మనకి ఎంతో అవసరమై ఉంది. కాబట్టి ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి తన యొక్క దుస్తులు మార్చుకోవచ్చు, కానీ తన హృదయం అలాగే ఉండవచ్చు. ఒక వ్యక్తి తన యొక్క నివాస స్థలం మార్చుకోవచ్చు, కానీ అతని యొక్క బిహేవియర్, లేకపోతే అతను యొక్క అతను రోజు చేసే పని అతను మార్చుకోలేకపోవచ్చు. కానీ ఒక వ్యక్తి తన యొక్క స్నేహితులను మార్చుకోవచ్చు, కానీ ఆ యొక్క విలువలను, తన యొక్క జీవిత విలువలను మార్చుకోలేకపోవచ్చు. కాబట్టి ఎప్పుడైతే ప్రేమైన సంగమా, దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క వాక్యము మన హృదయంలోకి, మన యొక్క హృదయంలోకి వెళ్తుందో, ఆ యొక్క వాక్యము తెచ్చే మార్పు ఎంతో గొప్పది. కాబట్టి ఎప్పుడైతే మన హృదయాన్ని మార్చుకొని దేవుని వైపు తిప్పుతామో, ఆ యొక్క మార్పు ఒక గొప్ప మార్పుగా మనము భావించవచ్చు. కాబట్టి ప్రియమైన సంఘమా, దేవుని బిడ్డలారా, ఈరోజు మనము యాకోబు యొక్క కుమారుల గురించి చూద్దాం. వాళ్ళు ఎన్నో ఎన్నో తప్పులు చేసి ఉన్నారు, ఎన్నో పాపాలు చేసి ఉన్నారు. వాళ్ళు ఎటువంటి పాపం చేసి ఉన్నారంటే, దేవునికి ఇష్టం లేని పనులు, దేవునికి అంగీకరించలేని పనులు కూడా వాళ్ళు చేసి ఉన్నారు. కానీ తర్వాత వాళ్ళు ఏం నేర్చుకున్నారు? ప్రేమ అనేది నేర్చుకున్నారు, బాధ్యత నేర్చుకున్నారు, అలాగే తగ్గింపు స్వభావాన్ని కూడా వాళ్ళు నేర్చుకున్నారు. కాబట్టి మనము ఈ యొక్క యాకోబు యొక్క కుమారుల జీవితాన్ని మనం చూసుకున్నట్లయితే, ఇక్కడ నుంచి మనం రెండు అంశాలు మనము నేర్చుకోవచ్చు. పాపము వలన మనకి జీతము ఉంది. మనం పాపం చేస్తే జీతము తప్పనిసరి, అది ఈ లోకంలో. కానీ మనుషులు అదే పాపాన్ని పట్టుకొని తన జీవితాంతం వరకు ఉండవలసిన అవసరం లేదు. కాబట్టి ఆ యొక్క మనుషులు, లేకపోతే ఆ యొక్క పాపంలో జీవించే వాళ్ళు దేవుని వైపు తిరగవచ్చు. కాబట్టి ప్రియమైన సంఘమా, దేవుని బిడ్డలారా, మనం చూసుకున్నట్లయితే అసలు యాకోబు ఎవరు? సో కాబట్టి మనం చూసుకున్నట్లయితే యాకోబు గారు వచ్చేసరికి ఇస్సాకు వారి యొక్క కుమారుడు, అలాగే అబ్రహాం గారి యొక్క మనవడు. కాబట్టి తండ్రి అయిన దేవుడు ఎలాగ అయితే అబ్రహాం గారికి వాగ్దానం చేశాడో, ఇసుకురేణి వలె నీ యొక్క సంతానాన్ని అభివృద్ధి చేస్తాను, నీ యొక్క భూమిని అభివృద్ధి చేస్తాను, ఎలాగైతే ఆ వాగ్దానం చేశాడో, ఆ యొక్క యాకోబు కుమారులు కూడా దేవుని యొక్క వాగ్దానాన్ని వాళ్ళు పొందటానికి వాళ్ళు యోగ్యులుగా ఉన్నారు. కాబట్టి ఇది వచ్చేసరికి ఒక స్పిరిచువల్ హెరిటేజ్ లాగా, ఐ మీన్ వారసత్వంగా, ఆత్మీయ వారసత్వంగా వాళ్ళకి వస్తుంది. కానీ ఈ యొక్క ఆత్మీయ వాళ్ళు అబ్రహాము గారి యొక్క సంతానం నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళకి ఆటోమేటిక్గా ఈ యొక్క దేవుని యొక్క వాగ్దానము, దేవుని యొక్క ఆత్మ వాళ్ళు ఉంటదనేమో కాదు, కానివ్వండి. కానీ ఈ యొక్క వారసత్వపు ఆత్మీయమైన ఆశీర్వాదము కూడా వాళ్ళు పొందవచ్చు. కాబట్టి ప్రియమైన సంఘమా, దేవుని బిడ్డలారా, మనలో మనం చూసుకున్నట్లయితే క్రైస్తవులుగా పిలవబడ్డ మనము, క్రైస్తవ కుటుంబాల్లో ఉన్న మనము కూడా కొన్ని సార్లు పాపం వైపు, పాప జీవితం వైపు మనము చూసే వారంగా ఉన్నాము. అలాగే చాలా ఒక వ్యక్తి ఆరాధనలకి ప్రతి ఆదివారము తప్పకుండా మానకుండా అటెండ్ అయినా, దేవుని యొక్క వాక్యాన్ని మంచిగా విన్నా, బైబిల్ని కంఠస్థం చేసిన, ఆ యొక్క వచనాల్ని తన యొక్క నోటు మీద దాచుకుని ఉన్నా, కానీ కొన్ని సార్లు దేవుని నుంచి తొలగిపోయే వాళ్ళుగా ఉండవచ్చు. కాబట్టి ఇక్కడ రెండు విషయాలు మనము జ్ఞాపకం చేసుకోలేము. దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకోవటం ఒక ఎత్తు అయితే, దేవుని యొక్క వాక్యానికి విధేయులు అవటం అనేది ఇంకొక ఎత్తు. కాబట్టి ప్రియమైన సంఘమా, దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ యాకోబు కుమారులుగా పిలువబడుతున్న వీరు కూడా వాళ్ళ యొక్క జీవితంలో, లేకపోతే వాళ్ళ యొక్క కాండక్ట్లో, లేకపోతే వాళ్ళ యొక్క యాటిట్యూడ్లో వాళ్ళతో దేవునికి అంగీకారమైన జీవితాన్ని వాళ్ళు జీవించినట్టుగా మనము చూడలేదు. కాబట్టి ప్రియమైన సంఘమా, దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ వాళ్ళు కొన్ని చాయిసెస్ వాళ్ళు చూస్ చేసుకున్నారు. కాబట్టి దాన్ని తగ్గట్టి ఆ యొక్క కాన్సిక్వెన్సెస్ కూడా వచ్చాయి. కాబట్టి ప్రియమైన సంఘమా, దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనము చూసుకొని మనము ముందు కొనసాగుదాం. ఈ యొక్క దేవుని యొక్క మాటలను మీరు ఈ యొక్క ఎగ్నైట్ రేడియో ప్రోగ్రామ్స్ని కూడా మీరు స్నేహితులకు, శ్రేయ బ్లాష్లకు అందరికీ కూడా పంపించవలసిందిగా కోరుచున్నాము. కాబట్టి ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాలను మనము హియర్ ఇఫ్ యు సీ ది రూబెన్స్ ఇమ్మొరాలిటీ, ఇఫ్ యు సీ లెట్స్ ఓపెన్ అప్ అవర్ బైబిల్ జెనెసిస్ చాప్టర్ 35 వర్స్ 22. జెనెసిస్ చాప్టర్ 35 వర్స్ 22. I'm reading from New King James Version Bible. And it happened when Israel dwelt in that land that Reuben went and lay with Bila, his father's concubine, and Israel heard about it. Now the sons of Jacob were 12. So here if we observe, this is only the second time scripture directly refers to Israel by that name. So this person is Jacob, given new name after encounter with God. And sometimes if you see in other passages, there is an almost frustrating lack of explanation. Like it's possible some events are given limited details for the sake of decency. For example, no particulars are given on what happened to Noah, and that invited such a strong reaction. A similar approach seems to be used here. So neither background nor fine points are provided. All we're told is that Reuben had a sexual relationships with the servant of Rachel, Bila, who was a servant wife of his own father. Because of this lack of details, we are not sure why in that way or how often this happened. So we are not even sure it was consensual. And some scholars suggest several possible motives for Reuben to sleep with Bila. So here Reuben is the oldest of Jacob's 12 sons, born to Leah, the wife Jacob famously failed to love. So this may have been act of revenge or degrading the servant of Jacob's most loved wife, Rachel. So my brothers and sisters, so here what I'm trying to say is this was a serious violation of family honor and sexual morality. Reuben was Jacob's firstborn son and he had an important position in the family. Yet, he dishonored his father through his conduct. So, if you see in Genesis chapter 49, Genesis chapter 49 verse 3 and 4. Reuben, you are my firstborn, my might and the beginning of the strength, the excellency of dignity and the excellency of power. So, unstable as water, you shall not excel, because you went up to your father's bed, then you defiled it. He went up to my couch. So here, Jacob later describes Reuben as unstable and declared that he would not excel. Reuben lost the privileges associated with his firstborn status. So, my dear Ignatius, my dear brothers and sisters, what lesson do we learn? Please comment in the comment box, in the chat box. So, here, our position does not protect us from the consequences of our conduct. A person may be respected in community, influential in the church, successful in business, or important in the family, but if that person chooses immorality, dishonesty, or rebellion against God, that position cannot make the sin acceptable. We must not allow our reputation to become more important than our character. So here, my dear Ignatius, my dear brothers and sisters. And third point we can see here is Simon and Levi's cruelty. So next, consider Simon and Levi in Genesis chapter 34. Simon and Levi in Genesis chapter 34. So, my dear Ignatius, my dear brothers and sisters, so our privilege is, it's not, it is not about the privileges. It is about our actions. So, Dina, their sisters had violated by scam. What happened to Dina was wrong and her brothers had reason to be deeply distressed. However, instead of pursuing justice in the righteous way, Simon and Levi deceived the man of the city. They attacked and killed the males of the city while they were vulnerable. So their brothers then plundered the city and took property, livestock, women and children. So their actions went far beyond seeking justice for their sisters. Their anger became cruelty. Their desire to defend family honor became an occasion for deception, violence and revenge. So, my dear Ignatius, my dear brothers and sisters, we must understand this distinction. We must understand the difference. Being angry about wrongdoing does not give us permission to commit wrongdoing ourselves. Okay? So, being angry about wrongdoing does not give us permission to commit wrongdoing ourselves. So, that's why if you see Romans chapter 12 verse 19. Romans chapter 12 verse 19. Beloved, do not avenge yourselves, but rather give place to wrath, for it is written, vengeance is mine, I will repay, says the Lord. So here, my dear Ignatius, Paul has just written that Christians must not repay evil for evil. Now he expands that idea to make it even more clear. Those who follow Christ are commanded to never avenge themselves, to never get even, whether the hurt comes from the fellow believers or from unbelievers. Revenge is simply not a legitimate option for us. So for a change, Paul gives us a reason for this command, and it is a bit surprising. So here, my dear believers, my dear brothers and sisters, Paul writes that we should refuse to take revenge because God is much better at it than we are. Do you think we can take revenge, but God is much better at it? So that's why Paul quotes in the Deuteronomy chapter 32 verse 35, vengeance is mine and recompense. So here, my dear brothers and sisters, his intention to take vengeance on those who wrong others, a desire for justice for ourselves and those we care about is not wrong. Paul simply wants us to trust God's timing and power to deliver justice as he sees fit. So, my dear Ignatius, my dear brothers and sisters, so how often do people justify sinful behavior by pointing to someone else's sin? Someone says, he insulted me, so I insulted him. Another says, she cheated me, so I cheated her. Another says, they hurt my family, so I will destroy their family. But the wrong actions of another person do not give us the right to abandon God's standards. We cannot overcome evil by becoming evil ourselves. So, my dear brothers, my dear brothers and sisters, God has his plans. You know, we have to submit ourselves. So we have to submit our lives to the God. So God will take the vengeance. And here, if you see, Genesis chapter 37, it records another terrible event, that is selling Joseph into slavery. Joseph was loved by Jacob, and his brothers became jealous of him. So their jealousy grew into hatred. Instead of treating Joseph as their brother, they sold him to merchant travelers to Egypt. Imagine the pain of a young man being betrayed by his own brothers. See, the betrayal, when you trust someone and they betrayed you, it hurts a lot, right? Joseph was separated from his family, taken to a foreign land and forced into slavery. His brothers has to live with the consequences of their deceptions, right? So they allowed Jacob to believe that Joseph has been killed by a wild animal. My dear Ignatius, my dear brothers and sisters, jealousy had damaged their relationship with Joseph. And the deception brought grief to their father. So that's why James 3:16 warns that where jealousy and selfish ambition exist, disorder and evil practice follows. So if you have a jealousy and selfish ambition in ourselves, it follows evil practices. So my dear Ignatius, my dear brothers and sisters, jealousy is dangerous because it changes the way we see people. Instead of being thankful for another person's blessings, we resent them. Instead of encouraging someone who succeeds, we want to see that person fail. If we do not deal with jealousy in our hearts, it can lead to words and actions that cause terrible harm. So, my dear Ignatius, my dear brothers and sisters, so jealousy is one of the dangerous things in our life that we should not practice. That we shouldn't practice. So, my dear Ignatius, my dear brothers and sisters, so here Joseph was sold into slavery, and their brothers got jealous of him because their father loved him most. So they faced the consequences. And another thing, in Genesis chapter 38, we can see that, Judas sinned with Tamar. So the sinful encounter between Judah and Tamar, his daughter-in-law. Judah failed to fulfill his responsibility towards Tamar. Later, when Tamar disguised herself, Judah became involved with her, believing her to be a prostitute. So here, my dear Ignatius, his conduct exposed his own hypocrisy and moral failure. The account also shows that Judah initially responded harshly when he believed Tamar had acted immorally, without recognizing his own responsibility. When the truth was revealed, Judah acknowledged, Genesis chapter 38, verse 26, let's read one verse, Genesis chapter 38, verse 26. I'm reading from New King James Version Bible. So Judah acknowledged them and said, "She has been more righteous than I, because I did not give her to Salah, my sons, and he never knew her again." So that Tamar was more righteous than he was in the particular matter. My dear Ignatius, my dear brothers and sisters, Judah's words reveal an important principle, which is, we must be willing to recognize our own guilt rather than judge others while ignoring ourselves. So that's why, if you see in the New Testament, Matthew chapter 7, verse 3 to 5. Matthew chapter 7, verse 3 to 5. And it says here, I'm reading from New King James Version Bible. And why do you look at the speck in your brother's eye, but you do not consider the plank in your own eye? Or how can you say to your brother, let me remove the speck from your eye, and look, a plank is in your own eye? Hypocrite, first remove the plank from your own eye, and then you will see clearly to remove the speck from your brother's eye. So, my dear brothers, my dear brothers and sisters, so Jesus taught that we must examine the plank in our own eye before attempting to remove the speck from another person's eye. So, my dear brothers, my dear brothers and sisters, so we have to be accountable. So before judging others, we need to check ourselves. We need to examine ourselves. So here, my dear brothers, my dear brothers and sisters, why were these accounts recorded? Why were these accounts recorded? So Moses preserved these events in the history of God's people. The accounts do not present the patriarchs as sinless heroes. They reveal the reality of human weakness and the consequences of sin. The Israelites needed to understand their history. They need to see what happened when people followed selfish desires rather than God's will. And we need to learn from this accounts today. The Bible does not hide the sins of its important figures. Instead, it teaches us through their failures, their consequences, and the changes that later took place. So let us ask an important question. Did the sons of Jacob remain the same men who sold Joseph into slavery? Please comment in the chat box. Does the sons of Jacob remains the same man who sold Joseph into slavery? So here, no. They later changed their mind. Their later action reveals a significant change in their attitudes and priorities. That brings us to our first major point. So, my dear Ignatius, my dear brothers and sisters. So, God is telling us, and God is letting us to change. He wants to help us. He wants to help His people. He wants to help His children. He wants to help His sons and daughters. So, God is willing to forgive us. God is willing to change our lives. God is willing to give our lives. So, my dear brothers, my dear brothers and sisters, so why this is recorded? You know, so that we can learn from the ancestors' history. Why? What happened when they sell Joseph into slavery to their brothers? What happened when Simon and Levi's cruelty has been recorded? Why do we know that Reuben's immorality? And why do we know a family, you know, should have their God's promises? So, my dear Ignatius, my dear brothers and sisters, God is revealing us. God is telling us. God wants us to be the part of His kingdom. So, my dear Ignatius, my dear brothers and sisters, God loves His people. God wants us to change. So, He is giving us the time. So, please remove the jealousy if there is in your heart. Don't be jealous. Don't take vengeance by your own. Give it to God. So, my dear Ignatius, my dear brothers and sisters. So, today, yes, we are going to see a few other points like the sons of Jacob has changed. Why can't we? And the second thing, the gospel of Christ is about change. And we are going to see about the third point is the past does not have to determine the future. So we are going to see these 3 points, and we're going to jump.
1: Ignite Radio Srotulara, Devuni Biddalara. Ee yokka Ignite Radio program ki vinatoniki vachina online lo vachina mee andariki kuda prabhuvaina Yesu Kristu vari ati parishuddha naamamlo vandanamulu teliyajestunnam. దేవుడు మనకి యొక్క గొప్ప సమయాన్ని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు అందరికీ ఇచ్చి ఉన్నాడు. ఈ దినంను చూడలేక ఎంతో మంది నిద్రించి ఉన్నారు. కాబట్టి ప్రియమైన సంఘమ్మ, దేవుని బిడ్డలారా, ఇగ్నైట్ రేడియో శ్రోతలారా, మనము ఈ క్షణాన దేవుని యొక్క వాక్యము మనం వింటున్నామంటే అది దేవుని చిత్తమై ఉన్నది. ఎందుకనగా చాలా మంది ఈ యొక్క సమయాన్ని వ్యర్థంగా వాళ్ళ యొక్క ఇహలోక ఆశల వైపు వాళ్ళు పెట్టడానికి ఇష్టపడతారు. చాలా మంది సినిమాలకు వెళ్ళడానికి, షికార్లకు వెళ్ళడానికి, లేకపోతే స్నేహితులతో గడపడానికి, లేకపోతే బంధువులతో గడపడానికి, లేకపోతే వగేరా ఇంకా ఏ పనైనా చేయటానికి వాళ్ళు ఆలోచించుకొని దాని ప్లాన్ వేసుకొని వాళ్ళు వెళ్తూ ఉండొచ్చు. కానీ మనకు కూడా స్నేహితులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, మనం కూడా బయటకు తిరిగి సంతోషంగా హ్యాపీగా ఉండాలంటుంది. కానీ మనము మన యొక్క సమయాన్ని దేవునికి ఇవ్వడానికి మనము నిశ్చయించుకున్నాము. కాబట్టి ప్రియమైన సంఘం, మా దేవుని బిడ్డలారా, మనము దేవుని యందు భయము భక్తిని కలిగి దేవునికి ఇష్టమైన పిల్లలుగా, లేకపోతే దేవునికి అంగీకారమైన జీవితాన్ని మనం జీవిస్తూ మనము ముందుకు కొనసాగుతున్నాం. కాబట్టి ప్రియమైన సంఘమా, దేవుని బిడ్డలారా, పోయిన వారం మనము తుయితార సంఘం గురించి మనము జాగ్రత్తగా చర్చించుకున్నాం. కాబట్టి తుయితార సంఘంలో ఎలాగా ఉంది, పరిస్థితి ఎలాగుంది, సంఘం ఎలాగుంది, సంఘ సభ్యులు ఎలాగా ఉన్నారు, సంఘ సహోదరులు ఎలాగ ఉన్నారు, అక్కడ చేసే పరిచారకులు ఎలా ఉన్నారు, ఆ పెద్దలు ఎలాగా ఉన్నారు, అలాగే మనము తుయితార సంఘం నుంచి మనం ఏం నేర్చుకోవాలి, అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు స్వయంగా తుయితార సంఘానికి లేఖ రాయడం జరిగింది. కాబట్టి ఆ యొక్క లేఖ నుంచి మనము ఏం నేర్చుకోవచ్చు, ఏమి తెలుసుకోవచ్చు అనే విషయాన్ని మనము జాగ్రత్తగా గమనించుకున్నట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తున్నాడు. అదేమనగా, మీరేమి చేస్తున్నారో నేను ఎరుగుదును. కాబట్టి సంఘము ఏం చేస్తుందో ప్రభువైన యేసుక్రీస్తు వారు బాగుగా ఎరుగును. ఎందుకంటే సంఘ సభ్యులు ఏం చేస్తున్నారు, సంఘ సువార్తికులు ఏం చేస్తున్నారు, సంఘ పెద్దలు ఏం చేస్తున్నారు, సంఘ డీకన్స్ ఏం చేస్తున్నారు, కాబట్టి ప్రతిదీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారికి తెలుసు. కాబట్టి మనము చూసుకున్నట్లయితే ఈ యొక్క విషయంలో మనం చాలా జాగ్రత్తగా గమనించుకున్నట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారికి అన్ని విషయములు తెలిసినప్పటికీ ఎందుకు అబద్ధ బోధని సంఘములోకి తీసుకుని వస్తున్నాడు అనే విషయాన్ని మనము జాగ్రత్తగా చర్చించుకున్నాం. కాబట్టి మనము పోయిన వారం మనం చూసుకున్నట్లయితే చాలా చక్కటి విషయాలు మనము తెలుసుకున్నాము. తుయితార సంఘంలో ఎలాగ ఉన్నారు, అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు వాళ్ళకి ఏమని చదివించారు, అలాగే వాళ్ళు దేవునికి అంగీకారమైన జీవితంలో ఉన్నారా లేరా, కాబట్టి సంఘంలో సంఘ సభ్యులు విశ్వాసం కలిగి ఉన్నారా లేదా, అవిశ్వాసులు ఎలాగ ఉన్నారు, విశ్వాసులు ఎలాగ ఉన్నారు అనే విషయాన్ని మనము జాగ్రత్తగా చూసుకున్నాం. కాబట్టి ప్రియమైన సంఘం, మా దేవుని బిడ్డలారా, ఈ యొక్క మనం చూసుకున్నట్లయితే మన కొన్ని అంశాలు మనం చూసుకున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు సంఘం నుంచి ఏం కోరుకుంటున్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు వారికి సంఘంలో జరిగే ప్రతి విషయము తెలుస్తుందా, లేకపోతే ప్రభువైన యేసుక్రీస్తు వారికి మన యొక్క సంఘము ఆత్మీయంగా బలహీన పడిపోతుందనే విషయము ప్రభువైన యేసుక్రీస్తు వారికి తెలుస్తుందా, అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారికి యొక్క అబద్ధ బోధ సంఘములోకి బయలు వెళ్తుందనే విషయము ప్రభువైన యేసుక్రీస్తు వారికి తెలుస్తుందా? అలాగే మనం చూసుకున్నట్లయితే సంఘంలో ఉన్న విశ్వాసులు ఎలాగ ఉన్నారు, అవిశ్వాసులు ఎలాగ ఉన్నారు, వాళ్ళ మధ్య వ్యత్యాసం ఎలాగా ఉంది అనే విషయం ప్రభువైన యేసుక్రీస్తు వారికి తెలుసా తెలియదా అనే విషయం కూడా చర్చించుకున్నాం. అలాగే చివరగా మనం ఏం చేసుకున్నామండి, మనము ప్రభువైన యేసుక్రీస్తు వారి ఎదుట ఎలాగా ఈ క్షణం మనం వెళ్తే ఎలాగ నిలుచోగలుగుతున్నాము అనే విషయాన్ని మనము చూసుకోగలం. అందుకే మనం చూసుకున్నట్లయితే ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము 18-19 18-29 వచ్చిన మనం గమనించుకున్నట్లయితే ఇక్కడ మనకి తుయితారలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము, అగ్ని జ్వాలల వంటి కన్నులు అపరంచు పాదములు కలిగి దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏవనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యమును, నీ సహవాసమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కరపటి క్రియలు మరి ఎక్కువ ఉన్నవని ఎరుగుదును. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు చక్కగా సంఘం గురించి సెలవిస్తున్నారు. నీ క్రియలు, నీ ప్రేమ, నీ విశ్వాసము, నీ పరిచర్య, నీ సహనము ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎరుగుదురు. కాబట్టి నీ యొక్క మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువగా ఎరుగుదునని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. కాబట్టి ప్రియమైన సంఘమాధ్యమం పెట్టారా, ఈ యొక్క అంశాలను మనం చూసుకున్నప్పుడు దేవుడు ఎలాగా ఆ యొక్క తుయితార సంఘాన్ని మనము ఎలాగ ఆ యొక్క సంఘ పరిస్థితులు ఎలాగ తెలుసుకున్నాడో మనం చూసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ తుయితార సంఘం మాత్రమే కాదు, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే ఎఫెస్సులో ఉన్న సంఘానికి, స్మరణలో ఉన్న సంఘానికి, పెర్గామలో ఉన్న సంఘానికి, అలాగే తుయితార ఉన్న సంఘాలకి రాస్తూ వారి యొక్క సంగతులు దేవుడు ఎరుగుదును అని అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. కాబట్టి ప్రియమైన సంఘమాధ్యమును బిడ్డలారా, మనం ఎలాగూ ఈ యొక్క విషయాలు మనం జాగ్రత్తగా గమనించుకున్నట్లయితే మనము కృత నిబంధనలు మనము ఈ యొక్క విషయాలు మనము చూడవచ్చు. అలాగే మనం చూసుకున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారికి మనం ఏం చేస్తున్నామో ఆయన ఎరుగుదును. మన యొక్క ప్రాబ్లమ్స్ లేకపోతే మన యొక్క బాధలు ఏమున్నాయో ప్రభువైన యేసుక్రీస్తు వారికి బాహాటంగా తెలుసు. అలాగే మన యొక్క స్ట్రగుల్స్, మన వేటు గురించి అయితే ఇబ్బంది పడుతున్నామో ఆయనకు తెలుసు. అలాగే మన యొక్క విశ్వాసం ఎలాగ ఉందో తెలుసు. అలాగే మనము కొన్ని కొన్ని విషయాల్లో ఎలాగో సాధనకు లొంగిపోతున్నాం అనే విషయం కూడా ఆయనకి తెలుసు. అలాగే ఈ యొక్క అబద్ధ సువార్త లేకపోతే ఆ యొక్క అబద్ధ వార్త ఎలాగూ బయలు వెళ్తుందో ఆయనకి తెలుసు. అలాగే మన యొక్క హృదయాంతరంగంలో ఎరిగిన గొప్ప దేవుడు. కాబట్టి ప్రియమైన సంఘమాధ్యమం బిడ్డలారా, ఈరోజు మనము ఒక గొప్ప అంశం గురించి మాట్లాడుతున్నాం. తుయితార సంఘములో జరిగిన చిన్న సంఘటన విషయాన్ని తీసుకొని మనము ఈ దినమున యొక్క వాక్యాన్ని మనము చర్చించుకుందాం. కాబట్టి ఈ యొక్క అబద్ధ ప్రవక్త ద్వారా వచ్చే నష్టాలు ఏంటివి అనే విషయాన్ని మనము చూసుకుందాం. కాబట్టి ప్రియమైన సంఘం మా దేవుని బిడ్డలారా, కాబట్టి మనము కొద్దిగా వాక్యం చదువుకొని దేవుని యొక్క మాటల్లో మనము ముందుకు వెళ్దాం. కాబట్టి ప్రియమైన సంఘం మా దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించిన యొక్క ఇగ్నైట్ రేడియోలోకి వచ్చిన మీ అందరికీ కూడా సంఘం తరపున వందనములు తెలియజేస్తున్నాం. అలాగే ఈ యొక్క భారతదేశం తరపు నుంచి కూడా మీ అందరికి కూడా వందనములు.
2: సో లెట్స్ రీడ్ ద స్క్రిప్చర్ రీడింగ్. జెనెసిస్ చాప్టర్ 44:8-34. Let's open up the Bible. Genesis. Chapter 44:8-34. I'm reading from New King James Version Bible. Please read along with me.
0: that Judah came near to him and said, "Oh my Lord, please let your servant speak a word in my Lord's hearing, and do not let your anger burn against your servant, for you are even like Pharaoh." My Lord asked his servant, saying, "Have you a father or a brother?" And we said to my Lord, "We have a father, an old man, and a child of his old age. Who is young, his brother is dead, and he alone is left of his mother's children, and his father loves him." Then you said to your servants, "Bring him down to me, that I may set my eyes on him." And we said to my Lord, "The lad cannot leave his father, for if he should leave his father would die." But you said to your servants, "Unless your youngest brother comes down with you, you shall see my face no more." So it was when we went up to your servant, my father, that we told him the words of my Lord. And our father said, "Go back and buy us a little food." But we said, "We cannot go down. If our youngest brother is with us, then we will go down. For we may not see the man's face unless our younger brother is with us." Then your servant, my father, said to us, "You know that my wife bore me 2 sons, and one went out from me, and I said, 'Surely he is torn to pieces,' and have not seen him since. But if you take this one also from me, and calamity befalls him, you shall bring down my gray hair with sorrow to grave. Now therefore, when I come to your servant, my father, and the lad is not with us, since his life is bound up in the lad's life, it will happen when he sees that the lad is not with us, that he will die. So your servants will bring down the gray hair of your servant, our father, with sorrow to grave. For your servant became surety for the lad to my father, saying, 'If I do not bring him back to you, then I shall bear the blame before my father forever.' Now therefore, please let your servant remain instead of the lad as a slave to my Lord, and let the lad go up with his brothers. For how shall I go up to my father if the lad is not with me, lest perhaps I see the evil, what evil that would come upon my father?" So here, my dear greatest, my dear brothers and sisters, the story of Jacob's son does not end with their cruelty towards Joseph. Here, if you observe, year passed, Joseph was taken to Egypt, and through God's providence, he eventually became a ruler under Pharaoh, responsible for administering food during this severe famine. When famine struck Canaan, Jacob sent his sons to Egypt to buy grain. They did not know that the powerful Egyptian official standing before them was their own brother, Joseph. But you know what? Joseph knew them. He remembered his brothers. He remembered what they had done to him. He knew their past. And now he had an opportunity to observe whether they had changed or not. So, my dear readers, my dear brothers and sisters, time has passed, but the real test was still ahead. We sometimes assume that people change simply because time passes. A person may say, "That happened many years ago. I am a different person now." But time alone does not prove change. Real change becomes visible when we face situations similar to those in which we previously failed. A dishonest person shows change by becoming truthful when dishonesty would be profitable. An angry person shows change by responding patiently when provoked. A selfish person shows change by sacrificing
1: ఫర్ వన్ అనదర్ పర్సన్స్ వెన్ సెల్ఫ్లెస్ సెల్ఫిష్నెస్ వుడ్ బి ఈజియర్. ఎ పర్సన్ హూ వాన్స్ బిట్రేడ్ ఎ ఫ్యామిలీ మెంబర్ షోస్ చేంజ్ బై బికమింగ్ ట్రస్ట్ వర్తి వెన్ అనదర్ ఆపర్చునిటీ ఫర్ బిట్రయల్ అరైజెస్. సో హియర్ జోసెఫ్స్ బ్రదర్స్ హ్యాస్ టు ఫేస్ సచ్ ఎ టెస్ట్. అండ్ యు నో వాట్ the brothers concern for Benjamin. If you see Genesis chapter 42 to 44, Joseph tested his brothers in several ways. He required them to bring Benjamin to Egypt. Later, you know what, Joseph arranged for his silver cup to be placed in Benjamin's sack and accused Benjamin of theft. The brothers faced a crisis. My dear brothers and sisters, Benjamin was Jacob's youngest son and the son of Rachel, whom Jacob had loved deeply. If Benjamin were detained in Egypt, Jacob would be devastated. The brothers could have protected themselves and abandoned Benjamin. So this is essentially what they had done years earlier when they sold Joseph. They have allowed one brother to suffer while they continued with other brother with their own lives. But this time, their response was different. They did not simply leave Benjamin behind and attend home. Here, if you observe, Judah stepped forward. If you see Judah's remarkable speech in verse 18 to 34, which we have read from Genesis chapter 44. If you see verse 30 to 34, let's read once again. Verse 30 to 34. Now therefore, when I come to your servant, my father, and the lad is not with us, since his life is bound up in the lad's life, it will happen when he sees the lad is not with us that he will die, so your servants will bring down the gray hair of your servant our father with sorrow to grave. So here, my dear readers, Judah explains that if Benjamin does not return home, their fathers will be overwhelmed with grief. He then offers himself in Benjamin's place. So if we think about contrast here, years earlier, Judah had participated in selling Joseph into slavery. At that time, he was willing to allow his brothers to suffer so that he and his brothers could benefit. Now Judah was willing to become a slave himself so that Benjamin could return safely to their father. See, my dear Ignatius, my dear brothers and sisters, what a transformation. Right? What a transformation. The man who had once helped sell a brother into slavery now offered himself as a substitute for another brother. The man who had once participated in bringing grief to his father now wanted to protect his father from further sorrow. So, my dear readers, my dear brothers and sisters, the man who acted selfishly now demonstrated sacrificial concern. This is the kind of change that reveals a transformed heart. My dear readers, my dear brothers and sisters, we cannot know every thought that passed through Judah's mind, but his actions clearly demonstrate a different attitude from the one he showed years earlier. So, my dear readers, my dear brothers and sisters, here Benjamin has changed. Years passed, time passed. Benjamin has changed his entire life. So, my dear readers, my dear brothers and sisters, so God is willing to change the life now. God is helping to transform
0: the life now. So the question is, are we willing to change? Are we willing to change? So let us, my brothers and sisters, we need to self-examine
3: ourselves. ఇక్కడ మొదటి కొరింత రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ వచనంలో మొదటి సెంటెన్స్ మనం గమనించుకున్నట్లయితే, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. కాబట్టి ప్రియమైన సంఘం, మా దేవుని బిడ్డలారా, ఇక్కడ మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏమీ మీకు సంభవింపలేదు. కాబట్టి ఈ యొక్క మనం చూసుకున్నట్లయితే ఇక్కడ శోధన ఎలాగ వస్తుంది. కాబట్టి ఈ శోధన వల్ల మనము ఎలాగూ ఈ శోధనని మనము ఎలాగూ దేవుని శోధనని ఎలాగూ ఎదిరించగలము. కాబట్టి ప్రియమైన సంఘం, మా దేవుని బిడ్డలారా, మనం చూసుకున్నట్లయితే పాత నిబంధనలో మనం చూసుకున్నట్లయితే యోబు గారి యొక్క జీవిత చరిత్ర మనం చూసుకున్నట్లయితే సాతాను అతన్ని ఎలాగ శోధించినో మన అందరికి బాహాటంగా తెలుసు. యోబు గారిని ఎలాగ తనని తన యొక్క కుటుంబాన్ని ఎలాగ శోధించింది అండ్ ఎలాగ లొంగ తీసుకోవడానికి ప్రయత్నించినో మనందరికి కూడా బాగా తెలుసు. కాబట్టి ప్రియమైన సంఘమా, దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తనైన దేవుడు శోధనకి మనకి తావిస్తాడు, అలాగే దాని నుంచి ఎలాగ తప్పించుకోవాలో మార్గం కూడా ఆయన చూపిస్తాడు. కాబట్టి మొదటగా మనం చూసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకవేళ మనం కనుక ఆ యొక్క శోధనలకు లోనై శోధనలో ఆ యొక్క ట్రాప్లో కనుక మనం పడిపోయాము అంటే, మొదటగా మనం ఏం చేసినట్లే, మొదటగా మనలో ఉన్న విశ్వాసము అనేది సన్నగిలుతుంది. అలాగే మనలో ఈ యొక్క పాపపు ఆలోచనలు, మన యొక్క ఆలోచనలు పాపంతో నిండి ఉంటాయి, మన యొక్క దురాశ మనలో వస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన ఇగ్నైట్ రేడియో శ్రోతలారా, ఇక్కడ మనకి శోధనకి పాపంకి తేడా ఏంటంటే, ఇక్కడ శోధన అనేది పాపం కాదు, కానివ్వండి, ఎప్పుడైతే శోధనలో పడి దేవునికి దూరం అవుతాము అప్పుడు మనము పాపం చేస్తాం. ఇక శోధనకి పాపంకి తేడా అండి. మనం చూసుకున్నట్లయితే క్రైస్తవులమైన మనకు కూడా ఇక సందేహం రావడం సహజమే. శోధన అనేది ఏంటంటే, సాతానుడు ఈ యొక్క చెడు పని చెయ్యి అని ప్రేరేపిస్తూ ఉంటాడు మన హృదయంలో. ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే, ఎవరైనా మనల్ని తిట్టారనుకోండి, మనకు కోపం వస్తుంది.
0: If we see here, my dear brothers, my dear brothers and sisters, Judah now understood the pain of his father. So here, notice how often Judah refers to Jacob's suffering. Judah no longer thinks only about what will happen to himself. Now, he is thinking about his father. He remembers Jacob's love for Benjamin. He understood that his father's life is bound up with the boy's life. This is a significant change in perspective. Sin often makes us blind to the suffering we cause others. When we lie, we think about escaping punishment rather than the damage to trust. When we speak harshly, we think about winning an argument rather than the pain in other person's heart. When we act selfishly, we think about our own comfort rather than the burden we place upon our family. But as we grow in godliness, we begin to ask different questions. How will my actions affect my family? How will my words encourage or discourage someone? And am I seeking what is right or merely that benefits me? Or am I willing to sacrifice for someone else's good? So Judah's speeches shows that he had begun to consider someone beyond himself.
1: సో హియర్ జూడా ఇస్ నాట్ థింకింగ్ అబౌట్ హిమ్సెల్ఫ్ లైక్ ద ఓల్డ్ పర్సన్ లైక్ ద ఓల్డ్ వే వెన్ హి ఈస్ ట్రైయింగ్ టు సెల్ హిస్